0: శ్రోతలకు మా హృదయపూర్వక నమస్కారం. విశేషంగా మన ముద్దు ముద్దు పిల్లలందరికీ హృదయపూర్వక నమస్కారం, స్వాగతం. మధ్యాహ్నపు వేళ అలవాటు ప్రకారంగా ప్రతి శనివారం నాడు 45 నిమిషాలకు బాలానందం అనేది ప్రసారం అవుతుంది, విశేషంగా మన ముద్దు ముద్దు పిల్లలందరి కోసం. విశేషంగా మంచి పాటలతో మన బాలల కోసం, మన పిల్లల కోసం ఈ మధ్యాహ్నపు వేళ ప్రసారం అవుతున్నది. వింటూ ఆనందించండి మధ్యాహ్నపు వేళ మీకోసం, మీ ఆనందం కోసం.
1: లేసిగు సులాస్టు బెంచ్ ముద్దు మొహం,
2: టిఫిన్ బాక్స్ సర్ది చూడు, ఐన్ చెయ్యి యూనిఫామ్,
1: మెస్ క్లాస్ నీల్ డౌన్ బెంచ్ మీద ఎక్కి చూడు,
2: లేట్ నైట్ పాలిష్ చెయ్యి, కుళ్ళు సాక్స్ వాష్ చెయ్యి,
1: డైలీ లేట్ గెట్ అవుట్,
2: నైట్ డౌన్ వికెట్,
1: హోంవర్క్ ఎస్కేప్,
2: డైలీ ఇదే టార్చర్ అండి,
1: చిలికి బిచిలికి
2: బింబిలికి బిలాబీ.

ఎన్నో పాటలు తీసుకుని వస్తాను మీకోసం. ఈ మధ్యాహ్నపు వేళ ఆనందంగా మీరు ఈ వీకెండ్ గడుపుతున్నారు. కొంతమంది పిల్లలు ట్యూషన్కి వెళ్తున్నారు. ఈ మధ్యాహ్నపు వేళ భోజనం చేస్తున్నారు. శురుచి చెప్తూ కొనసాగిస్తూ

ప్రతి శనివారం నాడు ఇదే సమయమేదే ఛానల్ మీద మన ముద్దు ముద్దు పిల్లల కోసం ఈ విశేషమైన పాట అంకితం చేస్తున్నాను. విశేషంగా ఇంట్లో ఉన్న పిల్లలందరూ అల్లరి చేస్తున్నారు, భోజనం తింటున్నారు లేదా ఆడుతున్నారు. తప్పనిసరిగా మన కార్యక్రమం విని ఆనందించండి.

పిల్లలు మన జీవితంలో ఎంతో ఆనందం తీస్తారు కదా. ఆడుతారు పాడుతారు అల్లరి చేస్తారు. ఇది తమ జీవితంలో ముఖ్యమైన పాత్ర ఉంటుంది కదా. అల్లరి చేయడం, ముద్దు ముద్దుగా మాట్లాడడం,

పిల్లలు ఎప్పుడైనా సరే ఆడుతూ పాడుతూ ఉంటారు, అలసిపోతారు. తమ జీవితంలో అలా చేయడం ముఖ్యంగా ఉంది కదా. మిత్రులు ఉంటారు తమ జీవితంలో, ప్రాథమిక పాఠశాలలో, కాలేజీలో, ఇంకా విశ్వవిద్యాలయంలో, ఇంకా తమ చుట్టుపక్కల ఉన్న మిత్రులందరితో కలిసిగా పెరుగుతూ ఉంటారు.

ఊగుతూ ఊగుతూ ఉంటారు పిల్లలు. ఎటువంటి ఆటలు ఆడటానికి వాళ్లకు చాలా ఇష్టం కదా. ఊయలలో ఊగుతూ ఇదే అద్భుతంగా ఇష్టముంది వాళ్లకు.

తల్లిదండ్రులు తమ కర్తవ్యం ఏమిటంటే పిల్లలను ముద్దుగా పెంచుతూ

పెద్దగా అయిన తర్వాత పిల్లలే ఉంటారు కదా, గారాబంగా ప్రేమగా పెంచుతూ ఇదే మన కర్తవ్యం.

పిల్లలారా, మన ఈ మధ్యాహ్నపు వేళ కార్యక్రమం యొక్క అంతం సమీపిస్తున్నది. 1 గంట దాకా వింటూ ఆనందించండి. శనివారం నాడు మన బాలానందం అనే తెలుగు కార్యక్రమంలో ప్రసారం చేసిన పాటలని ఎంతో మెచ్చుకున్నారని ఆశిస్తూ ఇంకొకసారి మంచిగా ఆనందంగా ఈ వీకెండ్ గడపండి. వందన మీ దగ్గర సెలవు తీసుకుని నమస్కారం.

0: रेडियो मॉरिशस
1: 800 किलो हर्ट्ज पर ये है रेडियो मॉरिशस।
0: रेडियो मॉरिशस,
1: रेडियो मॉरिशस।
2: स्वराल वेदिका मन दैनंदिन सायंत्रपु तेलुगु कार्यक्रमम स्वराल वेदिका।
3: శ్రోతలందరికీ మా వందనములు. ఈ శనివారం రాత్రి వేళలో మీ రేడియో ఏఎం టు ఛానల్ పైన ప్రస్తుతానికి మీరు వింటున్నది మీ స్వరాల వేదిక ప్రసారం. మీ చెలి గిరిశాలినితో నేటి కార్యక్రమంలో అలవాటు ప్రకారంగా మీకోసం కొన్ని మధురమైన పాటలు ప్రసారం చేస్తూ ఉంటాం. మీ శ్రవణానందం కోసం వింటూ ఉండండి.

ఈ చల్లని శనివారం రాత్రిలో మీ అందరికీ ఇంకోసారి మీ స్వరాల వేదికపై హృదయపూర్వక స్వాగతం. బయట వాతావరణం ఎంత కూల్గా చల్లగా ఉందో మన సంగీత ప్రయాణం కూడా అంతే మధురంగా సాగబోతుంది. మరి ఈ అందమైన వేళలో మనస్సును హాయిగా తాకి ఒక మధురమైన పాటను ఆస్వాదిద్దాం.

చల్లని గాలి నిశ్శబ్దమైన రాత్రి బ్యాక్గ్రౌండ్లో మెల్లగా వినిపించే సంగీతం జీవితం ఇలాంటి చిన్న చిన్న క్షణాలతోనే అందంగా మారిపోతుంది కదా శ్రోతలారా. మరి ఇప్పుడు మీకోసం మరో బ్యూటిఫుల్ మెలోడీ సిద్ధంగా ఉంది, వినండి.

సంగీతానికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది శ్రోతలారా. అలసిపోయిన మనస్సుకు ఊరతనిస్తుంది, ఒంటరితనానికి తోడుగా నిలుస్తుంది, ఆనంద క్షణాలను మరింత అందంగా మార్చేస్తుంది ఈ సంగీతం. మరి చల్లని రాత్రిని ఇంకా స్పెషల్ చేయడానికి ఇంకో లవ్లీ సాంగ్ మీ ముందుకు వస్తున్నది, వింటూ ఉండండి.